అది ఎవరని గుళిఫా ఉమ అల్లాహు అమరుకు రవ్వాఫావా కంతత గుళువ అది ఎవరెంగె వెరి రస్ఖలాంగె బిరువెతివా అది హిసాబు బెల్లంగె నుబ నతీజాయ బిరుగన్నమీ హున్నే.